0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com.
1: Hello, California. ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. Exclusively at Malabar Gold and Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
6: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

గిరిజల్లు శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో విలక్షణ విఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 17వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో 9 ఏళ్ల తర్వాత కృష్ణమూర్తి గారు కాలిఫోర్నియా వదిలి బయట దేశాలకు ప్రయాణమవ్వడం, భారతదేశానికి చేరుకునే క్రమంలో లండన్లో 3 వారాలు ఎమిలీ లూటెన్స్ ఇంట్లో బస చెయ్యడం, 1947 అక్టోబర్లో లండన్ నుంచి బొంబాయికి వచ్చినప్పుడు ఆయన అభిమాని ఇంట్లో జరిగిన సమావేశానికి చునీలాల్, ఆయన కోడలు నందిని వచ్చారు అన్న అంశం దగ్గర మొదటి అర్ధభాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 2వ అర్ధభాగంలో కొనసాగిద్దాం. ఈ సమావేశం గురించి నందిని మెహతా మాటల్లోనే చెప్పాలంటే, బయట ఎండగా ఉన్నప్పటికీ ఆ గది లోపల మాత్రం కాస్త చీకటిగా ఉంది. తెల్లటి దుస్తులు ధరించి కుర్చీలో కూర్చున్న వ్యక్తి చుట్టూ, అంటే జిడ్డు కృష్ణమూర్తిగారి చుట్టూరా, 1 డజను మంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు. నేను గదిలోకి వెళ్లగానే కాస్త కంగారు పడ్డాను. ఒక మూల సర్దుకుని కూర్చున్నాను. ఆ వ్యక్తిలో ఒక నిశ్చలత, ఒక విధమైన ప్రశాంతత కనిపించాయి. కాసేపటికి ఆయన మాట్లాడడం ఆపి నా వైపు తిరిగి నేరుగా నా కళ్లల్లోకి చూశారు. ప్రసంగం పూర్తయ్యాక చునీలాల్ కాక నన్ను ఆయనకు పరిచయం చేశారు. ఆయన వచ్చి నా పక్కన నిలబడి నువ్వెందుకొచ్చావు అని అడిగారు. ఆ క్షణంలో నా లోపల ఒక విపరీతమైన భావోద్వేగ తరంగం దూసుకెళ్లినట్లనిపించింది. అప్పుడు స్పృహతో కూడిన సంతోషం కానీ బాధ కానీ ఏమీ లేవు. కానీ ఏదో పెద్ద తుఫాను నన్ను చుట్టుముట్టి కొట్టుకుపోయేలాగా చేస్తున్న భావన. తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాను. నాకు ఏడవాలనిపించింది. ఆ దుఃఖం నా అంతరాంతరాల్లోనుంచి, కాన్షస్ మైండ్ని తాకలేని లోతుల్లోంచి పొంగుకొచ్చింది. ఆ క్షణంలో నాలో బాధలేదు, సంతోషం లేదు, అసలేమీ తెలియని నిరోమయ స్థితిలోకి వెళ్ళిపోయాను. ఆయన కళ్లల్లోకి సూటిగా చూడలేక తలంచుకున్నాను. ఆయన నవ్వుతోటి ఈ లోకంలోకి వచ్చాను. నా తలమీద చెయ్యి ఉన్నట్లు అనిపించింది. నేను తల పైకెత్తి చూసేసరికి కృష్ణాజీ చెయ్యి నా తలపై ఆప్యాయంగా నిమురుతోంది. ఇవండి నందిని మెహతా డైరీలోని వాక్యాలు. ఆ తొలి పరిచయం తర్వాత రోజు పొద్దున్నే ఆ సమావేశాలకు హాజరవుతుండేది నందిని మామగారు చునీలాల్తో కలిసి. ఒకరోజు కృష్ణమూర్తిగారే అడిగారు, నువ్వు నన్ను ప్రత్యేకంగా కలుసుకోవడానికి ఎప్పుడొస్తున్నావు అని. నందిని వెంటనే సమాధానమివ్వలేకపోయింది. పక్కనే ఉన్న చునీలాల్ని చూసి, మీ మామగారంటే భయమా అన్నారు కృష్ణాజీ. అయ్యో అలాంటిదేమి లేదండి అన్నాడు చునీలాల్. ఇలాగా బృంద సమావేశాలు కాకుండా కృష్ణమూర్తిగారు ఎంపిక చేసిన అభిమానులకు మాత్రమే తనతో ప్రత్యేకంగా మాట్లాడే సమయం కేటాయిస్తుండేవాళ్లు. అలాంటి ఇంటర్వ్యూకి నందిని ఆహ్వానించారన్నమాట. మరనాడు కృష్ణమూర్తిగారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఏర్పాటయ్యింది నందినికి. కృష్ణమూర్తిగారితో తన మానసిక స్థితి గురించి చెప్పుకుంది. ముఖ్యంగా పెద్ద కొడుక్కి పుట్టుకతోనే వచ్చిన కంటి సమస్య గురించి చెప్పుకుంది. ఇంకా ఆ మొదటి ప్రత్యేక సమావేశంలోనే భర్తతో కొనసాగుతున్న సంఘర్షణల గురించి చెప్పలేదు. ఇదంతా 1947 అక్టోబర్లో బొంబాయిలో జరిగింది. ఆ తర్వాత 2 నెలలపాటు మద్రాసెళ్ళి మళ్లీ 1948 జనవరికి బొంబాయికి తిరిగొచ్చారు కృష్ణాజీ. ఈసారి క్రమం తప్పని సమావేశాలు చునీలాల్ భవంతిలోనే ఏర్పాటయ్యాయి. అంటే

నాన్నగారు చనిపోయే 7 ఏళ్లైనా తల్లి ఆ విషాదంలో నుంచి బయటకు రాలేకపోతుంది. చెల్లెలు ద్వారా కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకున్న పుప్పుల్ తల్లిని కూడా ఆయన వద్దకు తీసుకెళ్లింది. ఇది జరిగింది 1948 జనవరిలో. అదే కృష్ణమూర్తిగారితో పుప్పుల్ జయకర్ తొలి పరిచయం. మొదట్లో ఆయన చెప్పే మాటలు కొంత గదరగోళంగా అనిపించాయి, కాని తల్లిని ఆయన ఓదార్చిన విధానం నచ్చింది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి గురించి బాధపడుతుండడం అంటే అసలు ఆ బాధకు మూలమేమిటి? ఆ బాధ ఎప్పుడో అదృశ్యమైపోయిన మనిషి తాలూకు జ్ఞాపకాల గురించి కదా. అసలు ఆ జ్ఞాపకాలనే నియంత్రిస్తే బాధను మనం నియంత్రించినట్లే కదా. ఇట్లా కృష్ణమూర్తిగారు చెప్పిన ఓదార్పు వాక్యాలు పుప్పుల్ నందినీల తల్లిది చాలా వరకు మామూలు మనిషిని చేశాయి. అప్పట్నుంచి నందిని, పుప్పుల్ జయకర్లు కృష్ణమూర్తిగారి ఆంతరంగిక సన్నిహితుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఈ విడత మజిలీలో కృష్ణమూర్తిగారి ప్రసంగాలన్నీ చునీలాల్ భవంతిలోనే జరగడంతో విచిత్రంగా నందిని భర్త భగవాన్కి కూడా కృష్ణమూర్తిగారంటే అభిమానం ఏర్పడింది. కృష్ణమూర్తిగారి ద్వారా పాశ్చాత్య సంగీతం గురించి తెలుసుకుని ఆ గ్రామ్ఫోన్ రికార్డులు తెప్పించుకున్నాడు భగవాన్ దాస్ మెహతా. నందిని, పుప్పుల్ జయకర్లు కృష్ణమూర్తిగారిని బీచ్లో నడకకు తీసుకెళ్తుండేవాళ్లు. ఒక్కొక్కసారి నందిని భర్త భగవాన్ కూడా వాళ్లతో వెళ్లేవాడు. ఈ మజిలీలో 1948 జనవరి 18 నుంచి మార్చి 28 దాకా బొంబాయిలో ఉన్నారు కృష్ణమూర్తిగారు. చునీలాల్ ఇంట్లో జరిగే 50-60 మంది హాజరయ్యే సమావేశాలే కాక బయట ఆడిటోరియంస్లో కూడా 2-3 వేల మంది సమక్షంలో ఆయన ప్రసంగించారు. ఆ 2 నెలల్లో దాదాపు 15 సమావేశాలకు హాజరయ్యారు బొంబాయిలోనే. 9 ఏళ్ల విశ్రాంతి తర్వాత ఒకేసారి వరుసగా అన్ని సమావేశాల్లో ప్రసంగించడం చాలా శారీరక శ్రమకు దారితీసింది. ఇంతవరకు ఇంత తక్కువ సమయంలో ఇన్ని ప్రసంగాలు చెయ్యలేదు అని లేడీ ఎమిలీకి రాసిన ఉత్తరంలో చెప్పుకున్నారు. ఇలాంటి సమావేశాల్లో ప్రశ్నలు సమాధానాలు అనే అంశం ప్రత్యేక ఆకర్షణగా ఉండేది అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఈ బొంబాయి సమావేశాల్లో ఒకసారి ఎవరో అడిగారు, ఏమండి మీ సమక్షంలో మీరు చెప్పే మాటలు వింటున్నంతసేపు మాకు ప్రశాంతత దొరుకుతోంది, మా సమస్యలన్నీ దూరమైపోయిన భావన కలుగుతోంది, కాని ఒకసారి ఇంటికి వెళ్లగానే మళ్లీ నిరుత్సాహం, నిస్తేజం ఆవరిస్తున్నాయి, ఎందుకిలా జరుగుతోంది అని. దానికి కృష్ణాజీ ఇచ్చిన సమాధానం, మీరు జాగ్రత్తగా గమనించండి, మీరు నా సమక్షంలో ఉన్నప్పుడు మీ కులం, మీ స్థాయి, మీ హోదా వీటన్నింటినీ మర్చిపోతున్నారు. వెరసి మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు, నేను చెప్పే మాటలు లీనమై వింటున్నారు. కాని ఈ ప్రదేశం నుంచి, నా సమక్షం నుంచి బయటకు వెళ్లగానే మళ్లీ మీ పాత రూపంలోకి వచ్చేస్తున్నారు. అంటే మళ్లీ మీ కులం, మీ ఉద్యోగం, మీ వ్యవస్థ, మీ కుటుంబం వీటిల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఆశించే కొత్తదనం పాత అలవాట్లు, ఆచారాలు, ఆలోచనలు, సంప్రదాయాల్లో కలిసిపోతోంది. తెలుసుకోవాల్సిందేమిటంటే మనసు పాతదాని నుంచి, జ్ఞాపకాల నుంచి, గతం నుంచి విముక్తి చెందినప్పుడే ప్రతిదాన్ని కొత్తగా దర్శించగలదు, దానిలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది అని. కృష్ణమూర్తిగారి బోధనల్లో ప్రాథమిక సూత్రం కూడా ఇదేనండి. ఒకరు తమ పాత స్వభావాన్ని లేదా పాత అహాన్ని వదిలించుకునేదాకా వారు సత్యాన్ని కనుగొనలేరు అని. ఈ విధంగా 2 నెలల బొంబాయి మజిలీ పూర్తి చేసుకుని 1948 మార్చి 7 మళ్లీ మద్రాసు చేరుకున్నారు కృష్ణమూర్తిగారు. వరుసగా ప్రసంగాలతో అలసిపోయిన ఆయన విశ్రాంతి కోసం ఊటీకి వెళ్లాలనుకున్నారు. 2 నెలల పాటు కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. తను ఎక్కడ ఉంటున్నారో బయట వాళ్లకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతకుముందు ఆయన నిత్య వెళ్లినప్పుడు ఊటీలో దివ్యజ్ఞాన సమాజం వాళ్ల గెస్ట్ హౌస్లో ఉండేవాళ్లు.
ఈసారి కృష్ణమూర్తి గారి అభిమాని ఒక ఆయన ఆయనకు

0: ఊటీలో వసతి ఏర్పాటు చేశాడు. ఆయన ఊటీ వెళ్లిన వారం 10 రోజులకు నందిని, పుప్పుల్ జయకర్లను కూడా అక్కడకు రమ్మని ఆహ్వానిస్తూ ఉత్తరాలు రాశారు. పుప్పుల్ జయకర్ తన పుస్తకంలో రాసుకుంది, కృష్ణమూర్తిగారు ఎప్పుడైనా ఫలానా పని చెయ్యండి అని చెప్తే ఆర్డర్ వేసినట్లుండేది, అనునయంగా అడిగినట్లుండేది కాదు. ఈ ఆడపిల్లలు ఊటీకి ఎలా రాగలరు? వాళ్లకి ఎన్ని పనులుంటాయో, రావడానికి ఇక్కడ ఉండడానికి ఆర్థిక వనరులున్నాయా, ఇలాంటివేమీ ఆలోచించేవాళ్లు కాదు. ఆయన రమ్మనేసరికి కాదనలేక నేను, నందిని బయలుదేరి ఊటీకి వెళ్లాము. నాతో పాటు మా అమ్మాయి రాధిక, నందినితో పాటు తన పిల్లలు, వాళ్ల మామగారు చునీలాల్ కూడా వచ్చారు అని. నందిని, పుప్పుల్ జయకర్ బృందం కృష్ణమూర్తిగారుండే బంగళాకి దగ్గర్లోనే ఒక హోటల్లో దిగారు. కృష్ణమూర్తిగారు 1948 ఏప్రిల్ చివరిలోనే ఊటీకి వెళ్లినా, నందిని, పుప్పుల్ జయకర్ బృందం ఊటీకి వెళ్లేసరికి 1948 May 3వ వారం అయ్యింది. ఇంకా వర్షాలు మొదలవలేదు. కృష్ణమూర్తి, నందిని, పుప్పుల్ కలిసి రోజూ సాయంకాలం మైళ్లకు మైళ్లు వాకింగ్కి వెళ్తుండేవాళ్లు. కృష్ణమూర్తిగారు బొంబాయి, మద్రాసు లాంటి నగరాల్లో ఉంటే ఆయన్ను చూడ్డానికి అపాయింట్మెంట్ కోసం కొన్ని వారాలు వేచి చూడాల్సొచ్చేది. ఆయన ప్రసంగాలకు హాజరవడం అంటే ప్రతిష్టాత్మకంగా భావించేవాళ్లు. అలాంటిది ఇప్పుడు ఊటీలో నందిని, పుప్పుల్ జయకర్లకు ఆయనతో కలిసి సన్నిహితంగా గంటల తరబడి నడవడం, గంటల తరబడి మాట్లాడడం ఒక అరుదైన అవకాశం దొరికింది. ఆ తర్వాత 4 రోజులు పైగా July 1వ వారం వరకు వాళ్లు ఊటీలో ఉన్న సమయంలో రోజూ వాకింగు, గంటల తరబడి సంభాషణలు, వీటికి తోడుగా 2 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1, అప్పటి దేశ ప్రధాని నెహ్రూ, కృష్ణమూర్తిగారి మధ్య ఊటీలో జరిగిన సమావేశం. 2, మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత కృష్ణమూర్తిగారు ప్రాసెస్కి, అంటే పరిణామ లేదా పరివర్తన ప్రక్రియకు లోను కావడం. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పుప్పుల్ జయకర్ కుటుంబానికి, నెహ్రూ కుటుంబానికి సన్నిహిత పరిచయం ఉంది చాలా దశాబ్దాలుగా. పుప్పుల్ వాళ్ల నాన్నగారు వినాయక్ మెహతా ICS ఆఫీసర్ అని తెలుసుకున్నాం కదా. ఆయన అలహాబాద్లో పనిచేసేటప్పుడు నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే తరువాతి తరాలకు కొనసాగి పుప్పుల్ జయకర్కి నెహ్రూతోనూ, ఆ తర్వాత ఇందిరాగాంధీతో, ఆమె పిల్లలు రాహుల్, రాజీవులతో కూడా ఆ స్నేహం కొనసాగింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే 1948 May 3వ వారంలో కృష్ణమూర్తిగారు ఊటీలో విశ్రాంతి తీసుకుంటున్నారు అన్న విషయం ఎంత దాచినా దాగలేదు. అదే సమయంలో ఊటీలో విడిది చేసిన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి కృష్ణమూర్తిగారు కూడా అక్కడే ఉన్నారు అని తెలిసి తన సెక్రటరీ ద్వారా పుప్పుల్ జయకర్కి కబురు పంపించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా నెహ్రూగారు బయటకు రాలేరు కాబట్టి కృష్ణమూర్తిగారు పుప్పుల్ జయకర్లను నెహ్రూ సెక్రటరీ దగ్గరుండి నెహ్రూగారు విడిది చేసిన భవనానికి తీసుకెళ్లాడు. ఆ సమావేశం జరిగిన గంటన్నరసేపు పుప్పుల్ జయకర్, నెహ్రూగారి సెక్రటరీ కూడా అదే గదిలో ఉన్నారు. నెహ్రూకి దివ్యజ్ఞాన సమాజంతో, కృష్ణమూర్తిగారితో ఇంతకు ముందే పరిచయం ఉంది. ఇప్పుడు మొదట్లో ఇద్దరూ కాస్త మొహమాటంగా తటపటాయిస్తూ ఉన్నప్పటికీ కొద్ది నిమిషాల్లో వాళ్ల సంభాషణ వేగం అందుకుంది. నెహ్రూగారు ఆ సమయానికి చాలా ఆవేదనలో, ఆందోళనతో ఉన్నారు. ఒకవైపు మహాత్మాగాంధీ హత్య, ఇంకొక వైపు మత మారణ హోమాలతో అట్టుడుకుతున్న దేశం. ఆ సంధి సమయంలో తన ఆలోచనల్ని, చర్యల్ని కృష్ణమూర్తిగారితో చర్చించారు నెహ్రూ. మనం ఇంతకుముందు కలిసినప్పుడు మీరు చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. ఈ 10-15 ఏళ్లలో మీ ఆలోచనల్లో, ప్రసంగాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగారు నెహ్రూ. ఖచ్చితంగా మార్పు వచ్చింది అన్నారు, కానీ ఇంకా వివరాల్లోకి వెళ్లలేదు కృష్ణాజీ. దయచేసి చెప్పండి, నాలోని గందరగోళం నుంచి స్పష్టత పొందాలనుకుంటున్నాను. అసలు సరైన చర్య, సరైన ఆలోచన, రైట్ యాక్షన్, రైట్ థాట్ అంటే ఏమిటి అని అడిగారు నెహ్రూ. ఆ ప్రశ్న అడిగాక దాదాపు 3 నిమిషాలు గాఢమైన నిశ్శబ్దం. మాటలకు అతీతంగా వాళ్ళిద్దరి మధ్య నేరుగా భావప్రసారం జరుగుతున్నట్లు ఆ మౌనం కొనసాగింది. ఆ తరువాత కృష్ణమూర్తి నెమ్మదిగా ఆచితూచి మాట్లాడుతూ ఇలా అన్నారు, మనసు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటుందో, ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతుందో, అప్పుడు మాత్రమే రైట్ యాక్షన్ సాధ్యమవుతుంది. ఇలా ఉద్భవించే చర్యల్లో ఎలాంటి ఉద్వేగం ఉండదు, ఎలాంటి మోటివ్ ఉండదు, అందుకే అది రైట్ యాక్షన్ అవుతుంది అని. ఇలాంటివే మరికొన్ని నెహ్రూగారి ప్రశ్నలకు కృష్ణమూర్తిగారు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. గంటన్నర తర్వాత నెహ్రూగారు బయటకొచ్చి కృష్ణమూర్తి, పుప్పుల్ జయకర్లు కారులో ఎక్కి బయలుదేరే వరకు అక్కడే ఉన్నారు. మీరు ఈసారి ఢిల్లీ వచ్చినప్పుడు తప్పక నన్ను కలవండి అని కృష్ణమూర్తిగారితో చెప్పి వాళ్లకి వీడ్కోలు పలికారు దేశ ప్రధాని నెహ్రూ. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కృష్ణమూర్తిగారు, నేను గురువును కాదు, నా వద్దకు ఏదో పరిష్కారం కోసం రాకండి, నా మీద ఆధారపడకండి అని పదే పదే చెప్పినా సహాయం కోసం, పరిష్కారాల కోసం ఆయన వద్దకు వచ్చిన వాళ్ల సంఖ్య సంవత్సరం సంవత్సరానికి పెరిగిందే తప్ప తగ్గలేదు. కృష్ణమూర్తిగారు కూడా రావద్దన్నాను కదా, నేను చెప్పేదేమి లేదు అనకుండా వాళ్ల సందేహాలకు సమాధానాలివ్వడం జీవితాంతం కొనసాగించారు. ఇప్పుడు నెహ్రూ కృష్ణమూర్తిగార్ల మధ్య జరిగిన సమావేశం కూడా అలాంటిదే. ఇంకా వాళ్లంతా ఊటీలో ఉన్న ఆ రెండెళ్లల్లో జరిగిన ఇంకో ముఖ్యమైన సంఘటన, కృష్ణమూర్తిగారు మరోసారి లోనైన ప్రాసెస్, పరివర్తన ప్రక్రియ. ఇప్పుడు నేను చెప్పబోయే విశేషాలన్నీ పుప్పుల్ జయకర్ తన పుస్తకంలో చాలా వివరంగా రాసుకున్నారు, నేను క్లుప్తంగా చెప్తాను. రోజు సాయంకాలం పూట కృష్ణమూర్తిగారు, నందిని, పుప్పుల్ జయకర్లు కలిసి వాకింగ్కి వెళ్లేవాళ్లు అని చెప్పాను కదా. ఒకరోజు అలా వాకింగ్లో ఉన్నప్పుడు నాకు ఒంట్లో బావుండలేదు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు కృష్ణమూర్తిగారు. పుప్పుల్ కంగారు పడి డాక్టర్కి ఫోన్ చేయమంటారా అని అడిగింది. లేదు, నాకు ఏదో కాబోతోంది, డాక్టర్ అవసరం లేదు, ఏం జరగబోతోందో నాకు తెలుసు, మీరు నాతో రండి అని తన గదికి తీసుకెళ్లారు. 1948 May 20 సాయంకాలం 6:30 సుమారుగా ఆయన గదిలోకి వెళ్లాక తలుపులు వేసేశారు. ఇప్పుడు నా శరీరం ప్రాసెస్కి లోనవ్వబోతోంది, జరిగే మార్పుల్ని చూసి మీరు భయపడకండి, మీరు దూరంగా కూర్చుని గమనిస్తుండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ పిలవద్దు, మీరు నన్ను వదిలేసి వెళ్లొద్దు, అస్సలు భయపడొద్దు, ఒకవేళ నేను స్పృహ కోల్పోయి నా నోరు తెరిచి ఉంచితే మూసెయ్యండి, అంతకు మించి మీరేమీ చెయ్యాల్సిన పనిలేదు అని ఆయన మంచం మీద పడుకుని విపరీతమైన బాధతో మూలగడం మొదలుపెట్టారు. నందిని, పుప్పుల్ దూరంగా కుర్చీల్లో కూర్చున్నారు. ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో వాళ్లకేమీ అర్థం కావడం లేదు. 4 నెలల క్రిందట పరిచయమై తాము అత్యంత గౌరవనీయులైన గురువుగా భావిస్తున్న కృష్ణాజీ లోనవుతున్న ఈ ప్రాసెస్ గురించి వాళ్లు ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు. నిజానికి 1922 మొదలయ్యాక ఒక 5-6 ఏళ్లపాటు కొనసాగిన ఆయన ప్రాసెస్ అనుభవాలు అత్యంత సన్నిహితులకు తప్ప మిగతా వాళ్లెవరికీ తెలీదు. ఇప్పుడు వీళ్లక్కూడా ఇది సరికొత్త భయం కలిగించే అనుభవం. కృష్ణమూర్తిగారు అప్పుడు మామూలు కృష్ణమూర్తి కాదు. వెన్నెముకలో, మెదడులో, మెడమీద నొప్పి అని మెలికలు తిరిగిపోయారు. ఉన్నట్లుండి విచిత్రంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరు మీరు? రోజులిండి లేదా? ఓ, ఆవిడిక్కడ లేదు కదా, అదుగో వాళ్ళొచ్చేశారు, నేను వెళుతున్నా అంటూ మళ్లీ గొంతు మార్చి, కృష్ణ తొందరగా వచ్చేయి, అట్లా ఏదో లోకంలో, ఏదో స్థితిలో ఉన్నట్లు మాట్లాడారు. భయపడవద్దని, తనను వదిలి వెళ్లొద్దని పదే పదే చెప్పారు కాబట్టి నందిని, పుప్పుల్ నిస్సహాయంగా, భయం భయంగా అలాగే చూస్తుండిపోయారు. ఆ ప్రక్రియ 2 గంటలసేపు కొనసాగింది. ఒకసారి మళ్లీ ఈ లోకంలోకి వచ్చాక కృష్ణమూర్తిగారు ఏమీ జరగనట్లే మామూలుగా మాట్లాడారు. సరిగ్గా 20 ఏళ్ల క్రిందట ఇలాంటి అనుభవాలకు లోనైనప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఈ ప్రాసెస్, ప్రక్రియ దాదాపు 20 రోజులు ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు, కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మధ్యలో నెహ్రూ గారిని కలుసుకున్నప్పుడు మళ్లీ మామూలుగానే ఉండేవాళ్లు. కొన్ని రోజులైతే ఒక్కరే వాకింగ్కి వెళ్లి వెనక్కి వచ్చి ఎవరో తన శరీరాన్ని ముక్కలు చేశారని, లోపల పెట్రోల్తో శుద్ధి చేశారని, తన ముఖం ముక్కలవ్వడం తానే చూశానని అంటుండేవాళ్లు. ఒకసారైతే ఒక్కనే వెళతాను అని వాకింగ్కి వెళ్లారు. కాసేపటికి భారీ వర్షం మొదలయ్యింది. ఆయన తడిచిపోతారేమోనని పుప్పుళ్ళు వెనకాల కారు వేసుకుని వెళ్లారు. కాని ఆయనెక్కడా కనిపించలేదు. ఆమె వెనక్కొచ్చేశారు. ఓ గంట తర్వాత కృష్ణమూర్తిగారు కూడా వచ్చారు. ఒంటిమీద ఏమాత్రం తడిలేదు, చాలా మామూలుగా ఉన్నారు. వాళ్ల కారు వెళ్లిన రోడ్డు పక్కనే వాకింగ్ చేశానన్నారు. మరి వర్షంలో ఏమాత్రం తడవకుండా ఎలా ఉన్నారు? ఇలాంటివన్నీ తనకెదురైన చిత్ర విచిత్రమైన అనుభవాలు అని పుప్పుల్ రాసుకున్నారు. అయితే ఈ సంఘటనల గురించి ఎక్కడా ప్రస్తావించవద్దు అని నందిని, పుప్పుల్ జయకర్లకు చెప్పారు కృష్ణమూర్తిగారు. మరో 25 తర్వాత 1970 ప్రాంతాల్లో ఆయనే వీటి గురించి లీలామాత్రంగా బయటపెట్టేదాకా ఊటీలో జరిగిన ఈ ప్రాసెస్ల గురించి బయట ఎవ్వరికీ తెలీదు. ఇన్ని అనుభవాల తర్వాత 1 వారంలో పుప్పుల్, నందినీలు బొంబాయి వెళ్లిపోయారు. కృష్ణమూర్తిగారు బెంగుళూరు వెళ్లారు. అక్కడ ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ కృష్ణమూర్తిగారికి ఆతిథ్యమిచ్చారు. అక్కడ కొన్ని రోజులుండి తర్వాత పూనా, ఆ తరువాత ఢిల్లీ వెళ్లారు. నందిని, పుప్పుల్ ఇద్దరూ కూడా పూనాలో, ఢిల్లీలో జరిగిన కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు హాజరయ్యారు. ఢిల్లీలో అయితే మరొకసారి పుప్పుల్ జయకర్తో కలిసి ప్రధానమంత్రి నెహ్రూని ఆయన అధికార నివాసంలో కలుసుకున్నారు కృష్ణాజీ. ఇలా గడిచిందండి 1948 సంవత్సరం, కొత్త పరిచయాలతో, కొత్త అనుభవాలతో. ఈ సంవత్సరంలో జరిగిన ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే, కృష్ణమూర్తిగారి ఆఖరి తమ్ముడు మానసికంగా అంతగా ఎదగని సదానంద మరణించడం 1948. కృష్ణ నిత్యాలు వెళ్లిపోయాక పెద్దన్నయ్య శివరాం, సదానంద్ బాగోగులు చూసుకున్నారు. సదానంద్ మరణించే సమయానికి కృష్ణమూర్తిగారు ఊటీలోనో, బొంబాయిలోనో, బెంగుళూరులోనో ఉన్నారు. అయితే సానుభూతి, సహానుభూతి లాంటి భావోద్వేగాలకు దూరంగా స్థిత ప్రజ్ఞతతో కొనసాగుతున్న కృష్ణమూర్తిగారికి తమ్ముడి మరణవార్త తెలిసిందా, దానికి ఆయన స్పందన ఏమిటి అన్న విషయాలు ఏ చరిత్రకారుడు ఎక్కడా నమోదు చెయ్యలేదు. ఇంకా 1948 సంవత్సరం గడిచి 1949 సంవత్సరం మొదలయ్యింది. ఆ సంవత్సరం మొదట్లో వారణాసిలో కొన్నాళ్లుండి, రిషివాలీలో మరికొన్ని రోజులుండి 1949 ఏప్రిల్లో, అంటే 18 తర్వాత మళ్లీ అమెరికా కాలిఫోర్నియా వెళ్లడానికి ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నారు కృష్ణాజీ. పుప్పుల్, నందిని ఇద్దరూ కృష్ణమూర్తిగారితో కలిసి వారణాసి కూడా వెళ్లారు. ఇలా తను, పిల్లలు కలిసి 4 పాటు కృష్ణమూర్తిగారి కోసం ఊటీలో ఉండడం, సంవత్సరంలో చాలాసార్లు ఆయన ప్రసంగాలు వినడం, ఆయనతో వ్యక్తిగతంగా తన సమస్యల గురించి వివరించి సలహాలు తీసుకోవడం, వీటన్నింటి వల్ల నందిని మనోస్థైర్యాన్ని కూడగట్టుకుంది. అంతవరకు అత్తవారింట్లో భర్త పెట్టే వేధింపులు భరిస్తూ అత్తగారు బిగించిన చట్రాల్లో నలిగిపోతున్న నందిని కృష్ణమూర్తిగారి ప్రసంగాల, సలహాల వల్ల తనలో కొత్త శక్తిని నింపుకుంది. దాని పర్యవసానాలేమిటి? ఇంత పేరు ప్రఖ్యాతులతో, జనాకర్షణతో, విలక్షణ ఆధ్యాత్మిక స్ఫూర్తిగా పేరు తెచ్చుకుంటున్న కృష్ణమూర్తిగారు ఒక పారిశ్రామికవేత్త కుటుంబంలో కలహాలకు కారణమయ్యారని, ఆ పారిశ్రామికవేత్త భార్యను విడాకుల దిశగా ప్రోత్సహించారని ఎందుకు పత్రికల్లో వార్తలొచ్చాయి, కోర్టు ప్రాంగణంలో ఆయన ప్రసంగాల టేపులు వినిపించే పరిస్థితి ఎందుకొచ్చింది, అంతర్జాతీయ పత్రిక టైమ్స్ మ్యాగజైన్లో కూడా ఈ సంఘటన గురించి ఎందుకు రాయాల్సొచ్చింది, భౌతికంగా ఆయన కోర్టుకు వెళ్లకపోయినా ఆయన చుట్టూ ఇన్ని ప్రతికూల వార్తలు ప్రచారమైనప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉంది, ఆయన ప్రతిస్పందన ఎలా ఉంది, వీటన్నింటికీ కేంద్ర బిందువైన నందిని మెహత అసలు కోర్టుకెందుకెళ్లారు, కోర్టులో ఆమెకు న్యాయం జరిగిందా, ఒకవైపు ఆయన పేరు ఇన్ని వివాదాల్లోకి లాగబడుతున్నా ఏమాత్రం చెక్కు చెదరని ఆయన ప్రసంగాల జైత్ర యాత్ర ఎలా కొనసాగింది, ఇలాంటి విశేషాలన్నీ వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 18వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 18వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: మీరు ఒక నాలెడ్జిబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
4: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
3: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
4: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
3: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 9165729691. That is 9165729691. DRE number 0221094. NMLS number 2610741.
5: Hi, locker lo unna mi pata bangaru gajulni em cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ కి రండి. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
6: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
7: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 5107912422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
0: విరుజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. యుగ యుగాలుగా ఈ భూగోళం మీద మానవ నాగరికత పురోగమనంతో పాటు రకరకాల సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ వస్తున్నాయి. యుద్ధాలు, దండయాత్రలు, సామాజిక అసమానతలు, మత విద్వేషాలు, కులాల కుంపట్లు, సరిహద్దు సంఘర్షణలు, కార్మిక సమస్యలు, ఆర్థిక దోపిడీలు లెక్కలేనన్ని. వీటికి పరిష్కారాలు కనుక్కోవడానికి రకరకాల కాలాల్లో రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. వాటిని నడిపించే నాయకులు ఉద్భవిస్తున్నారు. ప్రవక్తలు, గురువులు, బోధకులు సన్మార్గంలో జీవించడానికి తమ తమ పంథాలో తాము ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నింటిలో సమస్యలకు పరిష్కారాలకు కూడా కేంద్ర బిందువు మనిషి, మనిషి అంతరంగం. ఆ అంతరంగాన్ని తన కార్యక్షేత్రంగా చేసుకున్న 20వ శతాబ్దపు విలక్షణ విఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. నిజానికి ఆయన తనని తాను తత్వవేత్తగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు, ప్రచారం చేసుకోలేదు. ఒక ఆలోచన పద్ధతిని, మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకునే, అర్థం చేసుకోవాల్సిన విధానాలను, ఎవరి సమస్యలకు వారే పరిష్కారాలు కనుగొనగలిగే క్రమాన్ని తన మాటల ద్వారా వ్యక్తపరచిన స్వతంత్ర ప్రసంగకర్త కృష్ణమూర్తిగారు. ఒకసారి ఒక సందర్శకుడు అడిగాడు ఆయన్ని, ఏమండి ప్రపంచానికి ఏదో విధంగా ఆచరణాత్మక సహాయం, ప్రాక్టికల్ హెల్ప్ చెయ్యకుండా ఇప్పుడు ఈ ప్రసంగాలెందుకు అని. దానికి కృష్ణమూర్తిగారు చెప్పిన సమాధానం, అభ్యాసాత్మకంగా సహాయం చేసి ప్రపంచంలో మార్పు తీసుకురావాలి అంటున్నారు కదా, మార్పు అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఆర్థిక అసమానతల్ని రూపుమాపడం, సంపదను సమానంగా పంపిణీ చెయ్యడం, మంచి మానవ సంబంధాలను పెంపొందించడం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు ఒక మంచి ఉద్యోగం వెతికి పెట్టడం, అంతేనా? మీరు ప్రపంచంలో మార్పు చూడాలనుకుంటున్నారు, ప్రతి తెలివైనవాడు అదే కోరుకుంటాడు, దానికి మీకు ఒక పద్ధతి కావాలి. దానికోసం ఏదైనా సహాయం చెయ్యకుండా సమయం వృధా చేస్తున్నాను అంటున్నారు కదా. జాగ్రత్తగా ఆలోచించండి, నిజంగా నేను ప్రస్తుతం చేస్తున్నది సమయాన్ని వృధా చెయ్యడమా? పాత సిద్ధాంతాన్ని, పాత పద్ధతిని మార్చుకోండి, కొత్త ఆలోచనల్ని అలవాటు చేసుకోండి అని చెప్పడం సమయాన్ని వృధా చేసినట్లా? సక్రమంగా జీవించడానికి, సజావుగా పనిచేసుకోవడానికి, మంచి ఉద్యోగం తెచ్చుకోవడానికి, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక ఆచరణాత్మకమైన మార్గాన్ని చూపించడానికి ముందు అసలు నిజమైన విప్లవానికి అడ్డుపడుతున్న ఆటంకాలేమిటో కనుక్కోవడం ముఖ్యం కాదా? విప్లవం అంటే లెఫ్టిస్టు రైటిస్టు ఇలాంటి విప్లవాలు కాదు, ఆలోచనల మీద ఆధారపడని విప్లవం కావాలి. ఎందుకంటే మనం ముందే చర్చించుకున్నట్లు ఆదర్శాలు, నమ్మకాలు, సిద్ధాంతాలు మరియు మత విశ్వాసాలు మనిషిని కార్యాచరణకు పూనుకోకుండా అడ్డుపడతాయి. వాటిని వదిలించుకోమనే నేను చెప్పేది, ఇది ప్రాక్టికల్ సహాయమే కదా అని. ఏది చెప్పినా, ఎలా చెప్పినా మనిషి స్వయం నియంత్రణ, స్వీయ జ్ఞానమే అనేక సమస్యలకు పరిష్కారం అని ఎలుగెత్తి చాటిన తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 17వ భాగం ఈరోజు. గత 16 భాగాల్లో జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలోని అనేక సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కృష్ణమూర్తిగారు, రాజగోపాల్, రోజ్లిండ్ దాదాపుగా 8-9 సంవత్సరాల పాటు కాలిఫోర్నియాకే పరిమితమైపోయారు. ఆ సంవత్సరాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి గత భాగంలో తెలుసుకున్నాం. ఆ స్తబ్ధ సమయంలో 1947 సెప్టెంబర్ 9 కృష్ణమూర్తి, రాజగోపాల్ ఇంగ్లాండు మీదుగా భారతదేశం వెళ్లడానికి షిప్ ఎక్కారు అన్న దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. రోజ్లిండ్, పాప రాధ మాత్రం ఓహై వ్యాలీలోనే ఉండిపోయారు. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 17వ భాగంలో కొనసాగిద్దాం. ఈ సమయానికి కృష్ణమూర్తిగారి వయసు 52 సంవత్సరాలు పూర్తయి 53వ సంవత్సరం నడుస్తోంది. 1947 సెప్టెంబర్ 16 లండన్ చేరుకున్నారు రాజగోపాల్, కృష్ణమూర్తి. 3 వారాలు అక్కడే బస చేశారు. ముందుగా లేడీ ఎమిలీ ఇంటికి వెళ్లారు. క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసుకుంటున్న లేడీ ఎమిలీ లూటెన్స్ని కృష్ణమూర్తి ప్రత్యక్షంగా కలుసుకుని 9 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు ఆమె వయసు 73 సంవత్సరాలు, వృద్ధాప్యం మీద పడుతోంది. ఎమిలీ లూటెన్స్ భర్త గురించి కూడా చెప్పుకున్నాం, గుర్తుంది కదా, ఎడ్వర్డ్ లూటెన్స్. భారతదేశపు రాజధాని ఢిల్లీలో ప్రధాన భవనాల ఆర్కిటెక్ట్. ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే 1944 జనవరి 1 చనిపోయాడు. అప్పట్నుంచి ఎమిలీ ఒంటరిగానే ఉంటోంది. కృష్ణమూర్తిగారు వాళ్ళొస్తున్నారని తన ఇంటి పక్కన ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంచింది. ఆ 3 వారాల్లో కృష్ణ రాజగోపాల్ అందులోనే ఉన్నారు. 9 ఏళ్ల ఎడబాటు తర్వాత కలుసుకోవడమేమో కృష్ణమూర్తి ఎమిలీల మధ్య కబుర్లకి సమయం సరిపోలేదు. ఎమిలీ చిన్న కూతురు మేరీ గుర్తుంది కదా, మేరీ లూటెన్స్. కృష్ణమూర్తి గారి గురించి సాధికారిక పుస్తకాలు రాసింది ఈవిడే. ఆమెకు 1930లోనే వివాహం అయ్యింది. కాని ఆ అనుబంధం సజావుగా సాగలేదు. ఒక కూతురు జన్మించాక కూడా భర్తతో వివాదాల వల్ల అతడికి దూరంగానే ఉంది దాదాపు 15 సంవత్సరాలు. ఆ సంవత్సరాల్లో కృష్ణమూర్తి చాలాసార్లు లండన్ వచ్చినా కానీ కావాలనే ఆయన్ని కలుసుకోలేదు మేరీ. ఒకవేళ కలిస్తే ఏదో ఒక సలహా అడగాల్సి వస్తుంది. ఆమె మనస్థితి అప్పట్లో ఏ సలహా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మనం మాట్లాడుకుంటున్న 1947కి 2 ఏళ్ల ముందే మొదటి భర్తతో విడాకులు తీసుకుని ద్వితీయ వివాహం చేసుకుంది మేరీ లూటెన్స్. వాళ్ల నివాసానికి వెళ్లారు కృష్ణమూర్తి 1947 సెప్టెంబర్ 26 వారాంతంలో. 15 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకోవడం. ఇప్పుడు మేరీ లూటెన్స్ వయస్సు 37 సంవత్సరాలు. యుక్త వయసులో ఉన్నప్పుడు ముందు నిత్యాన్ని ప్రేమించింది. అతడు చనిపోయాక కృష్ణమూర్తి పట్ల ఆకర్షితురాలయ్యింది, కానీ బయటకు చెప్పేది కాదు. కృష్ణ అంటే ఇప్పుడు అభిమానమే. 15 ఏళ్ల తర్వాత ఆయన్ని కలుసుకోవడం అంతులేని ఆనందాన్నిచ్చింది మేరీకి. తన భర్తకు కూడా పరిచయం చేసింది. అతడికి కూడా మొదటి చూపులోనే కృష్ణమూర్తి పట్ల ఆరాధనాభావం ఏర్పడింది. రాజగోపాల్ తన పాత మిత్రుల్ని కలుసుకోవడానికి వెళితే కృష్ణ, మేరీ, ఆమె భర్త కలిసి గంటల తరబడి వాకింగ్కి వెళ్లేవాళ్లు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రిందట్లాగా అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కాలం గడిపారు. 9 ఏళ్లపాటు కాలిఫోర్నియాకే పరిమితమైపోయిన కృష్ణమూర్తిగారికి ఇలా బయటకు రావడం, మళ్లీ ఒకప్పుడు తను 10 ఏళ్లపాటు నివసించిన లండన్లో ఆత్మీయుల మధ్య గడపడం బందిఖానా నుంచి విముక్తి కలిగినట్లనిపించింది. మేరీ జీవితం ఒక గాడిలో పడి క్రమపద్ధతిలో నడవడం ఆయనకు సంతృప్తినిచ్చింది. ఆమె భర్తతో ఏర్పడిన సత్సంబంధమే తరువాతి సంవత్సరాల్లో మేరీ ఎన్నిసార్లైనా కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి, ఆయన వద్దనే ఉండి ఆయన జీవిత చరిత్ర రాయడానికి వెసులుబాటునిచ్చింది. ఇంకో సంగతేమిటంటేనండి, ఇలాగా తొలి రోజుల నుంచే కృష్ణమూర్తిగారితో పరిచయమున్న మేరీలాంటి వాళ్లు కొంతమందికి కృష్ణమూర్తిగారు చెప్పే ఉపన్యాసాల కంటే వ్యక్తిగతంగా ఆయనంటేనే ఆరాధనాభావం, ఆకర్షణ ఉండేవి. దీని గురించి మేరీ రాసుకుంది, కృష్ణమూర్తిగారు చెప్పే విషయాలు చాలాసార్లు గందరగోళంగా ఉండేవి, నాకేమీ అర్థమయ్యేవి కాదు. అందుకే ఆయన ప్రసంగాలు వినడం కంటే ఆయనతో కబుర్లు చెప్పడమే బాగుండేది నాకు అని. అలా 3 వారాలు లండన్లో గడిపాక భారతదేశానికి ప్రయాణమయ్యారు కృష్ణమూర్తి. కారణాలేమిటో తెలీదు కాని రాజగోపాల్ ఈసారి కృష్ణమూర్తిగారితో కలిసి భారతదేశానికి వెళ్లలేదు. కృష్ణమూర్తిగారు ఒక్కళ్లే ఇండియాకి వెళ్లడం, అందున విమానంలో వెళ్లడం ఇదే మొదటిసారి. ఈసారి పర్యటనలో దాదాపు 1.5 సంవత్సరం ఇండియాలోనే ఉన్నారు కృష్ణమూర్తిగారు. ఈ పర్యటనలో ముఖ్య విశేషం ఏమిటంటే కృష్ణమూర్తిగారికి 2 అక్కాచెల్లెళ్ళు పరిచయమవ్వడం. వాళ్ల పేర్లు పుప్పుల్, నందిని. పుప్పుల్ జయకర్, నందిని మెహతా. 2 వివాహితలే. పుప్పుల్ జయకర్కి 1 పాప, నందిని మెహతాకి 3 సంతానం. కృష్ణమూర్తిగారి జీవితంలోనే కాదు, మనందరి జీవితాల్లో కూడా కొన్ని కొన్ని పరిచయాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి అవి జరిగినప్పుడు. కానీ అవి గాఢ సంబంధాలుగా మారాక తెలుస్తుంది ప్రతి పరిచయానికి అసలైన అర్థం ఉంటుంది అని. పుప్పుల్ జయకర్, నందిని మెహతాల పరిచయం కూడా కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలో అవినాభావంగా కలిసిపోయి జీవితాంతం కొనసాగింది. ఈ పుపుల్ జయకర్ రాసిన కృష్ణమూర్తి గారి జీవిత చరిత్ర ప్రామాణిక పుస్తకాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. తరువాతి సంవత్సరాల్లో హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు ఇలాంటి సంస్థలకు నాయకత్వం వహించింది పుప్పుల్ జయకర్. నెహ్రూ కుటుంబానికి, ఇందిరాగాంధీకి సన్నిహితురాలు. ఇందిరాగాంధీ జీవిత చరిత్ర కూడా రాసింది పుప్పుల్ జయకరే. కృష్ణమూర్తి గారితో కలిసి నడిచిన ప్రయాణంలో కృష్ణమూర్తి ఇండియా ఫౌండేషన్ ప్రారంభించడంలోనూ, దాని సభ్యురాలిగాను, రిషీ వ్యాలీ స్కూల్ నిర్వహణలోనూ చురుకైన పాత్ర పోషించారు పుప్పుల్. అలాగే ఆమె చెల్లెలు నందిని మెహతా తరువాతి రోజుల్లో ప్రారంభించిన అనాథ బాలబాలికల విద్యాలయం కూడా కృష్ణమూర్తి ఫౌండేషన్కి అనుబంధంగా కొనసాగింది. కృష్ణమూర్తిగారు ఎప్పుడు భారతదేశం వచ్చినా నందిని మెహతా తప్పనిసరిగాను, అవకాశం ఉన్నప్పుడు పుప్పుల్ జయకర్ ఆయన సమావేశాలకు హాజరవుతుండేవాళ్లు, వాటిని ఏర్పాటు చేయడంలో కొన్నిసార్లు చురుకైన పాత్ర పోషిస్తుండేవాళ్లు. కృష్ణమూర్తిగారు 1986లో కాలిఫోర్నియాలో కన్నుమూయడానికి నెల రోజులు ముందు మద్రాసు సముద్ర తీరంలో చివరిసారి వాకింగ్కి వెళ్లినప్పుడు ఆయనతో కలిసి నడిచింది నందిని మెహతానే. అంతగా ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లకి కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. మరిన్ని వివరాలు టైమ్ లైన్లో తెలుసుకోవడానికి ముందు ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల నేపథ్యమేమిటి, వాళ్లకు కృష్ణమూర్తిగారితో పరిచయం ఎలా జరిగింది తెలుసుకుందాం. పుప్పుల్, నందిని అమ్మా నాన్నల పేర్లు వినాయక్ మెహతా, ఐరావతి మెహతా. బొంబాయిలో నివసిస్తుండేవాళ్లు, అత్యంత సంపన్న కుటుంబం. వినాయక్ బ్రిటిష్ ప్రభుత్వంలో ICS ఆఫీసర్గా పనిచేస్తుండేవాడు. ఆ దంపతులకు 4 అమ్మాయిలు, 1 అబ్బాయి సంతానం. కృష్ణమూర్తిగారి కథనంలో వచ్చే పుప్పుల్ అసలు పేరు ప్రేమలత. పుప్పుల్ అనేది ఆమె ముద్దు పేరు. 1915లో జన్మించింది, అంటే కృష్ణమూర్తిగారికంటే 20 ఏళ్లు చిన్నది. ఆమె చెల్లెలు నందిని 1917లో జన్మించింది, కృష్ణమూర్తిగారికంటే 22 ఏళ్లు చిన్నది. పుప్పుల్ లండన్లో చదువుకుంది. తన కాలేజీలోనే చదువుకుంటున్న మన్మోహన్ జయకర్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఆ విధంగా పుప్పుల్ మెహతా పుప్పుల్ జయకర్ అయ్యింది. ఆమె చెల్లెలు నందినికి బొంబాయిలోనే వినాయక్ సన్నిహితుడు చునీలాల్ మెహతా కొడుకు భగవాన్ దాస్ మెహతాతో 1939లో వివాహమయ్యింది. చునీలాల్ బొంబాయిలోని సెంచరీ స్పిన్నింగ్ మిల్స్ యజమాని, అత్యంత ధనవంతులు. వినాయక్, చునీలాల్ వాళ్ల నివాసాలు కూడా బొంబాయిలో ఒకే వీధిలో పక్కపక్కనే ఉండేవి. అంటే నందిని వాళ్ల పుట్టింటివాళ్లు, భర్త తరఫు వాళ్లు కూడా అత్యంత సంపన్న కుటుంబీకులే. నందిని భగవాన్లకు 1 అమ్మాయి, 2 అబ్బాయిలు సంతానం. తండ్రి వినాయక్ 56 సంవత్సరాల వయసుకే 1940లో హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మామగారు చునీలాల్ నందిని చాలా అభిమానంగా చూసుకునేవాళ్లు, కాని భర్త భగవాన్ మాత్రం నిరంకుశుడు. తాను చెప్పినట్లే వినాలని, భార్య అంటే సేవకురాలు అన్నట్లు ప్రవర్తిస్తుండేవాడు. అత్తగారు కూడా నందిని మీద అనేక ఆంక్షలు విధించేది. పళ్ళు కనిపించేలాగా నవ్వకూడదు, మగవాళ్ల ముందు తలదించుకునే ఉండాలి, బిగ్గరగా మాట్లాడకూడదు, భర్తకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు చెప్పకూడదు. ఇలా మన కథనం నడుస్తున్న 1947 చివరికి వాళ్ల పిల్లల వయసులు 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. నందిని భర్తతోటి విసిగిపోయి ఉంది. తండ్రి లేడు, తల్లి భరోసా ఇస్తున్నప్పటికీ భర్తను ఎదిరించలేని పరిస్థితి. భర్త పెట్టే బాధలు భరించలేక పిల్లల్ని తీసుకుని తరచూ పక్కనే ఉన్న పుట్టింటికి వెళ్లిపోతుండేది. మామగారు చునీలాల్ బతిమాలి మళ్లీ వెనక్కి తీసుకొస్తుండేవాడు. చునీలాల్ కోడలి తరఫునే మాట్లాడేవాడు, కాని కొడుకు తండ్రి మాట కూడా వినేవాడు కాదు. ఇంకొక వైపు నందిని తల్లి ఐరావతి భర్త చనిపోయే 7 ఏళ్లైనా ఆ లోటుని మర్చిపోలేకపోతోంది. ఎప్పుడూ దిగులుగా ఉండేది. పుప్పుల్ జయకర్ది మాత్రం సజావుగా సాగే కాపురమే. ఇదండి 1947 అక్టోబర్కి నందిని కుటుంబ పరిస్థితి. ఈ నేపథ్యం ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఉందండి, ముందు ముందు తెలుస్తుంది. మళ్లీ మనం కృష్ణమూర్తిగారు బొంబాయి రావడం సంఘటనకు వద్దాం. నందిని మామగారు చునీలాల్ ఆధ్యాత్మిక భావాలు బాగా ఉన్నవాడు. ఆయన ఆఫీసు గదిలో స్వామీ వివేకానంద, రమణ మహర్షి ఫోటోలతో పాటు చిట్టు కృష్ణమూర్తిగారి ఫోటో కూడా ఉండేది. ఎవరైనా అడిగితే కృష్ణమూర్తిగారి ఫోటో చూపిస్తూ గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ అంటుండేవాడు. అంతటి భక్తుడు చునీలాల్ కృష్ణమూర్తిగారికి ఆ 1947 సమయానికే. 1947 అక్టోబర్లో లండన్ నుంచి విమానంలో దిగిన కృష్ణమూర్తిగారికి ఆహ్వానం పలకడానికి వెళ్లిన ప్రత్యేక అతిథుల్లో చునీలాల్ కూడా ఉన్నాడు. కృష్ణమూర్తిగారు విమానం మెట్లు దిగి వస్తుంటే ఒక అద్భుతమైన కాంతిపుంజం తన కళ్లకు జిగేల్మనిపించింది అని చునీలాల్ ఇంటికెళ్లాక కోడలు నందినికి చెప్పాడు. కృష్ణమూర్తిగారి బొంబాయి మజిలీ రతన్సి మొరార్జీ ఇంట్లో. ఈయన గుర్తున్నాడు కదా, చాలా సంవత్సరాలుగా కృష్ణమూర్తిగారి అభిమాని, నిత్యా జీవించి ఉండగా అతడు ప్రారంభిద్దామనుకున్న కార్ల వ్యాపారంలో కూడా పెట్టుబడి పెడదామనుకున్నాడు. ఆ తరువాత తన సొంత వ్యాపారంలో బాగా దెబ్బతిని మలబార్ హిల్స్లోని విలాసవంతమైన భవనం నుంచి ఒక అపార్ట్మెంట్కి మారాడు. కృష్ణమూర్తిగారు బొంబాయిలో ఎప్పుడు విడిది చేసినా రతన్సి మొరార్జీ ఇంట్లోనే ఉండేవాళ్లు. బొంబాయిలో దిగిన మర్నాటి నుంచే అభిమానుల్ని కలుసుకోవడం మొదలయ్యింది. ఆయన ఇండియా రావడం కూడా 9 తర్వాత కదా. రతన్సి ఇంట్లో ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి చునీలాల్కి ఆహ్వానం అందింది. కోడలు నందిని మానసికంగా అశాంతితో ఉందని ఆయనకు తెలుసు. ఇలా మానసికంగా ఓదార్పు కోరుకునేవాళ్లు కృష్ణమూర్తిగారిని ఎక్కువగా కలుసుకోవడం చునీలాల్కి తెలుసు. అందుకని కోడలు నందిని తనతో పాటు కృష్ణమూర్తిగారి దగ్గరకు తీసుకెళ్లాడు చునీలాల్. అంత సాధారణంగా కృష్ణమూర్తిగారికి పరిచయమైన నందిని ఆ తరువాత జీవితాంతం కృష్ణమూర్తిగారి జీవన పయనంలో ఒక ముఖ్యమైన సహాయకురాలు అవుతుంది అని ఆ రోజు ఎవ్వరూ అనుకుని ఉండరు. ఆ ప్రథమ సమావేశం ఎలా జరిగిందంటే, అది తెలుసుకోవడానికి ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: The following program is brought to you by VJ Creations.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
6: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
7: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
6: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: హలో నమస్తే, వెల్కమ్ టు హలో తెలంగాణ రేడియో షో ఆన్ విరిజల్లు. మా ఈ షోకి స్పాన్సర్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. మీరు ఈ విన్న పాటతో పాటు జాబిల్లి కోసం ఆకాశం అల్లే అక్కడి నుంచి మొదలై, లేదా సువ్వి సువ్వి సువ్వాలమ్మ అంటూ అటెళ్ళి, మళ్ళీ ఆకాశం ఏనాటిదో అంటూ ఇటొచ్చి, అక్కడి నుంచి మంచు కురిసే వేళలో అంటూ కొండల దాకా తీసుకెళ్ళి, మళ్ళీ మనకి జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన అంటూ ఎన్నెన్నో పాటలను అందించిన, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక అంతులేని కథగా సాగిపోయే లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్ జానకి గారు. ఆవిడ ఇక లేరు. సండే ఈ జూలై 12th షీ ప్యాస్డ్ అవే. షీ వాజ్ బోర్న్ ఆన్ 23rd April 1938. గుంటూరు డిస్ట్రిక్ట్లో పుట్టి అక్కడి నుంచి కరీంనగర్ సిరిసిల్ల ప్రాంతంలో అక్కడే పెరిగి, చాలా చిన్న ఏజ్ నుంచే పాటలు అంటే చాలా ఇష్టపడి నేర్చుకుని, జస్ట్ విని నేర్చుకుని వాటిని తన ప్రొఫెషన్గా క్రియేట్ చేసుకున్నారు. అసలు తను పుట్టడమే సరస్వతి కటాక్షంతో పుట్టారు అని అనుకుంటాం, బికాస్ తను సంగీతం బ్యాక్గ్రౌండ్ లేదు తనకి, కానీ జస్ట్ చూసి విని పాడేయడం అనేది ఒక గాడ్స్ గిఫ్ట్, కాకపోతే ఇంకేంటి. తను తన కెరియర్ ఒక బ్రీజ్. తను అసలు ఎంత అవలీలగా తను పాడటం మొదలు పెట్టారో అంతే అవలీలగా మూవీస్లో వెళ్ళి పాడటం మొదలు పెట్టినప్పుడు, అసలు తను పాడుతుంటే స్టూడియోలో జస్ట్ అలా వింటూ ఉండిపోయే జనాలు కూడా ఉన్నారు. అసలు తన గురించి మొదలు పెట్టాలి అన్న, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఆవిడ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉంటాయి. ఆవిడకి చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ అనేది లేదు. అసలు తన వాయిస్లోనే తనకి స్టేజ్ ఫియర్ లేకుండా ఒక కాలేజ్లో తను పాడుతున్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అంతా కామ్ అయిపోయారు. అసలు గోల చేస్తున్న వాళ్ళు ఆవిడ వాయిస్, ఆవిడ పాట విని మొత్తం కాలేజ్లో హాల్లో అందరూ ప్రశాంతంగా విన్న ఒక చిన్న సందర్భం ఆవిడ వాయిస్లోనే మీకు వినిపిస్తాను.
1: ఒక కాలేజ్లో నేను పాడేటప్పుడు స్టూడెంట్స్ అందరూ గొడవ చేశారు. నాకు స్టేజ్ ఫియర్ ఉండేది కదా చిన్నప్పటి నుంచి కూడా. ఎప్పుడు అసలు ఫియర్ అంటే స్టేజ్ ఫియర్ అంటే ఏమిటో ఎరగను. వాళ్ళందరూ నేను స్టేజ్ ఆయన మేకప్ మార్చుకోవడానికి వచ్చి లోపల అమ్మాయి ఓ పాట పాడుతుందని చెప్పారు. అప్పుడు నేను రెండు జళ్ళు సన్నగా పీచల్లే ఓ పరికిండి పాట ఏదో అని ఉండేదాన్ని. వాళ్ళు నన్ను చూసి ఎగతాళిగా నేను నవ్వు నల్లగా కూడా ఉంటాను కదా, ఇది ఏం పాడుతుందిలే అనే ఉద్దేశంతో ఒకటే గోల చేయడం మొదలు పెట్టారనమాట స్టూడెంట్స్. నేను స్టేజ్ మీద రాగానే పెద్దగా అరుపులు గోల, నేను లెక్క చేయను కదా ఇవన్నీ. వాళ్ళు అరుస్తున్నా సరే నేను పాట మొదలు పెట్టేశాను.

0: నా లతా మంగేష్కర్ గారి పాటలు, పి సుశీల గారి పాటలు ఆవిడ పాడారు, ఇంకా ఎల్లారేశ్వరిది, ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడకి తను అసలు ఇండస్ట్రీకి రాకముందే ఒక స్టేజ్ ఫియర్, ఒక మంచి రికగ్నిషన్ వచ్చేసింది. కానీ బై ది టైమ్ తను మూవీ ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ అయినప్పుడు, తనని ఇంట్రొడ్యూస్ చేసింది మరెవరో కాదు, వాళ్ళ ఫాదర్ ఇన్ లానే తనని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ హస్బెండ్ తనని ప్రతి రికార్డింగ్కి తీసుకెళ్లేవాళ్ళు, చాలా ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, వాళ్ళ అత్తగారు కానివ్వండి, వాళ్ళ ఆడపడుచులు అందరూ ఆవిడ వాయిస్కి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఇంట్లోనే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి బయట ఇంతమంది లెక్కలేనని కోట్లాది ఫ్యాన్స్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయితే తను పాడటం మొదలు పెట్టినప్పటి నుంచి తనకి ఎన్నో భాషలలో పాడారు. సో చెప్పుకోవాలి అంటే తనకి ఆల్మోస్ట్ 20 languagesలో 48,000 songs, more than 48,000 songs పాడారు. అలా తనకి తన ఎక్స్పీరియన్స్లో తను బప్పి లహరి గారితో ఎలా పాడిచ్చేవాళ్ళు, ఎలా పాడేవాళ్ళు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా తన వాయిస్లో ఒకసారి విందాం. వెన్ షీ వాజ్ ప్లేయింగ్ విత్ వెన్ షీ వాజ్ రికార్డింగ్ ఫర్ బప్పి లహరి.
1: ఏంటంటే ఒక ఆరేళ్ల పిల్లవాడైనా, అమ్మాయి
2: మూడేళ్ల
1: పిల్ల,
3: నన్ను పాడమని మా ఇంటికి ఫోన్ చేసి అడిగాడు అనమాట. వాళ్ళ పిక్చర్లో, హిందీ పిక్చర్లో నేను బాంబే వెళ్ళాను, ఎన్నో పాటలు బప్పి లహరివి పాడాను, అందులో కిషోర్ కుమార్తో చాలా పాడా. జబ్ లడ్కీ సిటీ బజాయే ఔర్ లడ్కా ఛత్ పర్ ఆ జాయే, జబ్ లడ్కీ సిటీ బజాయే ఔర్ లడ్కా

0: గడబడ్ హే, మామూలా గడబడ్ హే. ఇట్లాంటి పాటలు ఎన్నో పాడాను కిషోర్ కుమార్తో. తర్వాత సాహెబ్ అనే సినిమాలో రెండు పాటలు పాడాను, అందులో బప్పీల హరితోనే ఒకటి. యార్ బినా చైన్ కహాన్ రే, ప్యార్ బినా చైన్ కహాన్ రే, సోనా నహీ చాందీ నహీ యార్ తో మిలా అరే ప్యార్ కర్ లే. ఈ పాట నేను బప్పీల హరి పాడా.
1: సో ఇలా హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, ఇవి ప్రైమరీ లాంగ్వేజెస్ అవ్వచ్చు, కానీ వీటితో పాటు తను ఇంకా 20 లాంగ్వేజెస్లో పాడారు. అండ్ పాడటంలో కూడా చాలా వర్సటాలిటీ మెయింటైన్ చేశారు. ఒక క్లబ్లో పాడే పాట, లైక్ క్యాబ్రే పాట అనేవాళ్ళు, అది ఒక సాడ్ సాంగ్. ఆ సాడ్ సాంగ్స్లో, క్లబ్ సాంగ్స్లో వాటిలో తన ఫుల్ ఎక్స్ప్రెషన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది, అది తనకే, షీఈస్ ద ఓన్లీ వన్ హూ, వన్ ఆఫ్ ద బెస్ట్ వన్స్ హూ కెన్ బ్రింగ్ అప్ దట్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇలా ఈ వర్సటాలిటీలోనే ఒక చిన్న పాపది, ఒక 3 పాప నుంచి ఒక యంగ్ బాయ్, ఒక మేల్ వాయిస్ నుంచి ఒక ఓల్డ్ ఉమెన్ వాయిస్ దాకా కూడా షీ కుడ్ ఇంపర్సనేట్ అండ్ మేక్ దెమ్ సింగ్ అవుట్ ఆఫ్ హర్ వాయిస్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్కి, 3 పాప, ఒక స్మాల్ కిడ్ వాయిస్ని తను ఎలా పాడగలిగారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రమ్ హర్ ఇంటర్వ్యూ.
2: ఏంటంటే ఒక 6 పిల్లవాడైనా, అమ్మాయి
3: 3
2: పిల్ల
4: ఇక్కడికి నువ్వెక్కడున్నావో నాకు తెలియదుగా, నువ్వే నా దగ్గరికి పొరగెత్తుకురావా కృష్ణ, కృష్ణ నువ్వెక్కడా రావా ఇక్కడికి.
1: సో ఇది ఇది ఇది ఒక చిన్న పాట దట్ తను ఎగ్జాంపుల్గా పాడగలిగారు. సో తను షీ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్ టు అ లాట్ ఆఫ్ సింగర్స్, లైక్ బాలు గారు. బాలు గారికి ఆవిడ గురువు. చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకునే కాన్వర్సేషన్స్లో హీ మెన్షన్డ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ దట్ షీస్ హిస్ గురు అండ్ చాలా మంచి గురు. తనకి ఎక్స్ప్రెషన్ సాంగ్స్లో బాలుగారు ఎంత బాగా పెడతారు.

అది నేర్పించింది ఎవరో కాదు, జానకి గారే. సిమిలర్లీ చిత్ర గారు, చిత్ర గారికి ఆవిడ ఎంత క్లోజ్ అంటే తనకి అమ్మ లేని అమ్మ అంటే ఇంకా నాకు జానకి గారే అని చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో. అలా అనుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పే ఉన్నాయి, కానీ జానకి గారిది ఒక సాంగ్ ప్లే చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. లెట్స్ ప్లే అ సాంగ్.

So Janaki Gari career started in 1957 when she started singing for MGM Studios. And once she entered the industry, everyone liked her. Avda voice ki fans kani paadinchali anni ishtamto tana daggariki vellani vallu leru. Tanu Ilayaraja gariki paadina paatallo any versatility of songs తీసుకున్నారు ఇళయరాజా గారు జస్ట్ ఫర్ హర్ వాయిస్ అండ్ హీ ఇన్సిస్టెడ్ ఆన్ మేకింగ్ హర్ సింగ్ బికాస్ ఆయన అంత అంత ఇష్టంగా రాసేవాళ్ళు అండ్ ఆయన అండ్ వాంటెడ్ హర్ టు సింగ్ సో ఎంత ఎట్లా ఉండేది అంటే కొన్నిసార్లు ఇళయరాజా గారికి అండ్ జానకి గారికి ఏదైనా విషయం పైన పడలేదు ఆర్ ఏదైనా భేదభావాలు వచ్చాయి అని అంటే still he used to go to her and ask her mere paadali ee paata ani adige vallu aavda enta koppadina aina malli malli vache vallu and alage rehman gar ki rehman garu I think he's like the new age singer new age music director aina ki paadina paatalu kuda aavda chaala ishtanga paadaru antaru So over the span of 60 years of her career, she won like 4 national film awards and 33 different state awards. Just mana Telugu Rashtram lone taniki 12 Nandi awards vachayi. Anta baga tanu famous avadam chala paatalu ela paadevallu ante తనకి హిందీలో మనకి ఏదైనా ఫిలం హిట్ అయింది అది తెలుగులో రీమేక్ చేసిన చాలా పాటలు ఆవిడ పాడారు జస్ట్ అన్ ఎగ్జాంపుల్ రంగీలా అనే మూవీలో ఆవిడ మన రంగీలా టైటిల్ సాంగ్ని షీ సాంగ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ విచ్ స్టిల్ బికేమ్ అ సూపర్ హిట్ ఈవెన్ జియా జలే సాంగ్ ఫ్రమ్ దిల్సే షీ సాంగ్ ఇట్ ఇన్ తమిళ్ అండ్ ఆ వర్షన్ బికేమ్ మోర్ హిట్ దాన్ హిందీ వర్షన్ అని ఆవిడకి కొంతమంది ఫ్యాన్స్ చెప్పడం కూడా జరిగింది అండ్ షీ స్టార్ట్ వెన్ షీ ఓవర్ ద స్పాన్ ఆఫ్ హర్ కెరియర్ ఐ థింక్ షీ స్టార్టెడ్ షీ సాంగ్ ఫ్రమ్ హీరోయిన్స్ లైక్ సావిత్రి గారు అంటల్ టు హీరోయిన్స్ లైక్ సిమ్రన్ which is not an easy gap easy

0: జనరేషన్స్ లైక్ త్రీ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ హీరోయిన్స్ ని తను కవర్ చేయగలిగారు. ఇలా ఇంకా ఇంకా ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఉంది, కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకుని దెన్ వీ విల్ కంటిన్యూ టాకింగ్ అబౌట్ జానకి గారు. లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: మీరొక నాలెడ్జబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
4: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
3: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
4: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
3: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
5: Hi, locker lo unna mi pata bangaru gajulni em cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
6: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
7: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.

0: వెల్కమ్ బ్యాక్ టు హెలో తెలంగాణ రేడియో ఆన్ విరిజల్లు. ఇవాళ మన ఈ షోలో ఎస్ జానకి గారు, మన గాన కోకిల గారికి ఒక చిన్న ట్రిబ్యూట్ ప్రజెంట్ చేస్తున్నాం. ఇందులో ఆవిడ కెరియర్ గురించి సోఫార్ మాట్లాడుకున్నాం. ఆవిడకి సంగీత జ్ఞానం ఎక్కువ లేకున్నా షీ వాజ్ ఏబుల్ టు సింగ్ సో మెనీ సాంగ్స్ విత్ ప్రాపర్ టెంపో అండ్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎనీథింగ్. సో ఇలా తను తెలియకుండానే త్యాగరాజ కీర్తన పాడటం కూడా జరిగింది. ఆవిడ తన వాయిస్లో నేను నేర్చుకున్న సంగీతం అంత కొంత కొంచెమే అయినా కూడా నేను త్యాగరాజ కీర్తన, బయట భక్తి పాటలు ఇలా చాలా పాడేదాన్ని అని. ఒకసారి ఆవిడ వాయిస్లో ఒక త్యాగరాజ కీర్తన విందాం.
1: మామూలు ప్రైవేట్గా కొన్ని పాటలు చేశాను అనమాట. త్యాగరాజ కీర్తనలు కూడా నేను క్యాసెట్లు, నాకు పెద్ద సంగీతం రాకపోయినా నేనేమంది 1 ఇయర్ నేర్చుకుంటే క్లాసికల్ ఏమొస్తుంది. అందులో ఒకటి త్యాగరాజ కీర్తన కొంచెం పాడతాను.

0: ఇది పాడాను, సామజ వర్గమున పాడాను, నగుమోమ పాడాను, చాలా మంచి మంచి కీర్తనలు.
1: సో ఆవిడ భక్తి పాటలు అసలు ఆ వర్సటాలిటీ చూడండి, భక్తి పాటల నుంచి సాడ్ సాంగ్స్, పిల్లల వాయిస్, ఒక పెద్ద ఆవిడ వాయిస్. అసలు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన సాంగ్స్ ని వింటే మనకి తెలుస్తుంది అసలు ఆ వాయిస్ లో ఎంత స్వీట్నెస్ ఉంది, అసలు ఇంత కూడా చెక్కు చెదరకుండా ఉంది. అండ్ ఇది ఒక గాడ్స్ గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. కాకపోతే అండ్ మోర్ ఓవర్ పర్సనల్, ఆన్ ద పర్సనల్ నోట్, షీ వాజ్ సచ్ అ ప్యూర్ అండ్ హ్యాపీ సోల్. మాట్లాడేటప్పుడు ఎంత డౌన్ టు అర్త్తో మాట్లాడతారు, అసలు ఎంత ఇష్టం చూపిస్తారు పాటలని కానీ, ఎంత ఈజీగా పాడే, అసలు మాట్లాడుతూ మాట్లాడుతూనే పాట పాడేస్తారు, చాలా వలీలగా పాడేస్తారు. అండ్ పాడిన ప్రతిసారి ఎంత కరెక్ట్ ట్యూన్ కానీ ఆ పాఠం, ఆ కొన్ని పాటలవి లిరిక్స్ కూడా తనకి అంత బాగా గుర్తుండిపోయాయి. అండ్ ప్రతి హీరోయిన్, లెట్స్ ఒక అవార్డ్ ఫంక్షన్లో చూస్తున్నాను నేను, ఒక్కొక్క హీరోయిన్ కి తను ఎలా ఏ పాట పాడారు. వెన్ షీ వాజ్ బీయింగ్ అవార్డెడ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ రీసెంట్లీ, ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో, తను ఏ హీరోయిన్ కి ఏ పాట పాడారు, ఎట్లా పాడారు, అసలు ఏ పాటతో షీ ఆ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యింది, అవన్నీ గుర్తు చేసుకున్నారనమాట. అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా చాలా చాలా ఏమంటారు, తనకి ఇష్టమైన పాటలు ఒకటి రెండు అని నేను చెప్పలేను, ఎన్నో రత్నాలు లాంటి పాటలు. ఐ థింక్ తనకి ఒకప్పట్లో లైక్ 60s 70s లో పాడిన పాటలకి అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. ఈ కొత్త టైంలో వచ్చిన పాటలు ఎస్ వాటికి కూడా ఉంది ఇష్టం అంటే, కానీ ఆ పాటలలో ఉన్న అర్థం కానీ ఆ పాటలో ఉన్న మీనింగ్ కానీ ఆవిడకి చాలా నచ్చేది, ఈవెన్ అప్ టు 80s and 90s. సో ఇంకొక పాట వినేసి వద్దామండి, లెట్స్ హియర్ అనదర్ సాంగ్ ఆఫ్ ఎస్ జానకి గారు.

0: సో ఇది ఒక చిన్న మెలడీ సాంగే. తను పాడిన మహాసముద్రం లాంటి కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ లోంచి ఒక చిన్న మెలడీ ఇది. ఇలా వింటూ పోతే ఎన్నో పాటలు. తను ఇలా పాడుతూ ఉన్న సమయంలో, మంచి కెరియర్ పీక్లో ఉన్న టైంలో, షీ లాస్ట్ హర్ హస్బెండ్ ఇన్ 1997. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని చెప్పాలి ఆవిడకి. ఎందుకు అంటే షీ వాజ్ వెరీ అటాచ్డ్ టు హర్ హస్బెండ్. తన రికార్డింగ్ టైమింగ్స్ కానీ, రికార్డింగ్ సెటప్స్ కానీ అన్నీ వాళ్ళ హస్బెండే చూసుకునేవాళ్ళు. షీ వాజ్ కంప్లీట్లీ రిలైడ్ ఆన్ హిమ్. అండ్ మే ఐ డోంట్ నో ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ నో దిస్ ఆర్ నాట్, బట్ ఇట్ వాజ్ అ లవ్ మ్యారేజ్. తను ఆయనని ఫస్ట్ టైం ఒక ఫోటోలో చూసి ఇష్టపడి, ఇంట్లో చెప్పడానికి కష్టపడి, తర్వాత వాళ్ళ మామయ్య గారు అండ్ వాళ్ళ హస్బెండ్ చెప్పడంతో, లేదా బయట వాళ్ళు ఎవరో ఇలా హింట్ ఇవ్వడంతో షీ గాట్ మ్యారీడ్ టు హిమ్. అండ్ వాళ్ళ పేర్లు కూడా మీరు వింటే రామ్ ప్రసాద్ అండ్ జానకి, రాముడు అండ్ జానకి, ఎంత చక్కగా కుదిరాయో వాళ్ళ పేర్లు. అండ్ ఇలా ఆయన చనిపోవడం, ఇట్ వాజ్ అ వెరీ బిగ్ షాక్ ఫర్ హర్. అండ్ దాని నుంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది అని చెప్తారు చాలా మంది. అందులోంచి తేరుకున్నాక షీ చేంజ్డ్ హర్ లివింగ్ స్టైల్. తను వేసుకునే శారీస్ నుంచి తను అపియరెన్స్ చాలా మార్చేసుకున్నారు. బట్ ఆ వాయిస్లో కానీ, ఆ పాడే స్టైల్లో కానీ మనకి ఎక్కడా తెలీదు తను లోపలున్న ఆ బాధ. తను మిస్ అవుతున్న వాళ్ళ హస్బెండ్ని. ఎన్నో ఇంటర్వ్యూస్లో ఐ సా హర్, లైక్ ఈవెన్ టిల్ నౌ వెన్ షీ టాక్స్ అబౌట్ హర్ హస్బెండ్, షీ హ్యాస్ టియర్స్ ఇన్ హర్ ఐస్. ఆయన ఆయన వెళ్ళిపోయాక షీ బికేమ్ డిపెండెంట్ ఆన్ హర్ సన్. హర్ సన్స్ నేమ్ ఇస్ మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు కూడా ఒకప్పుడు మూవీస్లో ట్రై చేశారు. హీఈస్ అ వెరీ గుడ్ గిటారిస్ట్ ఇస్ వాట్ ఐ హర్డ్. అండ్ ఆయన వెస్టర్న్ మ్యూజిక్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, వెస్టర్న్ మ్యూజిక్కి గిటార్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో, బట్ హీ ప్లేడ్ అ స్మాల్ రోల్ ఇన్ శృతిలయలు. శృతిలయలు మూవీలో వన్ ఆఫ్ ద బ్రదర్స్ హూ ప్లేస్ గిటార్ ఈజ్ మురళీకృష్ణ గారు. అండ్ సిన్స్ దెన్ షీ బికేమ్ కంప్లీట్లీ డిపెండెంట్. అండ్ బోత్ సన్ అండ్ మామ్, దే వర్ వెరీ క్లోజ్. వెన్ షీ హ్యాడ్ గ్రాండ్ డాటర్స్ షీ వాస్ వెరీ హ్యాపీ. అండ్ దే హ్యావ్ టూ షీ హ్యాస్ టూ గ్రాండ్ డాటర్స్. ఐ థింక్ ఒకరి పేరు అప్సరా అండ్ అమృత. ఇలా నడిచిపోతూ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. షీఈస్ ఇన్ పీక్స్ ఆఫ్ హర్ కెరియర్. అండ్ దెన్ 90s నుంచి షీ గాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్, కొంచెం వెస్టర్నైజ్డ్ సాంగ్స్ లైక్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ కానీ, ఇంకా తర్వాత వచ్చే వెస్టర్నైజ్డ్ సాంగ్స్ ఎక్కువ విన్నాం. అందులోంచి ఒక పాట నేను ప్లే చేశాను. యాక్చువల్లీ నాకు ఈ తెలుగులోనే నాకు పాటలు ప్లే చేయాలని చూస్ చేసుకోవాలి అంటే అసలు ఏ పాట చూస్ చేసుకోవాలి? ఎన్నో పాటలు అసలు వింటూ ఉంటే ఈ పాట పెడదాం ఈ పాట పెడదాం, అసలు టైంకి ఎన్ని పాటలు పెట్టాలన్నా నాకు తక్కువే అనిపించింది. బట్ ఇది ఈ నెక్స్ట్ నేను ఒక పాట ప్లే చేస్తున్నాను, వన్ సాంగ్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ బిగ్ హిట్స్ ఆఫ్ హర్స్, వన్ ఆఫ్ ద వెరీ బిగ్ హిట్స్, నాట్ జస్ట్ ఎనీథింగ్. బట్ ఏఆర్ రెహమాన్ అండ్ సూర్య గారి ఆధ్వర్యంలో ఈ పాట. లెట్స్ ప్లే అ సాంగ్ ఆఫ్ వన్ మోర్ సాంగ్ ఆఫ్ హర్స్.
1: ఎర్రని కుర్రదాని గోపాల చూడు మందిని చూపు నాకేలా, కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని పుట్ట కింద దాచాను గోపాల, పుట్టదేన కావాల గోపాల దాన్ని.

0: ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎస్ జానకి గారి వర్సిటాలిటీని చూపించడానికి. అందులో ఈ ఈ ఈ పాటలో చెప్పుకోవాలి అంటే నగ్మ గారి కోసం పాడింది, అండ్ అందులో ఆ ఎక్స్ప్రెషన్స్ లాస్ట్లో, ద వే షీ పుట్స్ అప్ దట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్ అమేజింగ్. కెన్ యూ, అసలు వింటుంటే మనకి తెలీదు, షీఈస్ ఆల్మోస్ట్ మస్ట్ బి లైక్ 50s or 60s ఇయర్ ఉన్న వాళ్ళు, ఉన్న ఒక ఓల్డ్ సింగర్ ఈ సింగింగ్ ఫార్ 20-year-old గర్ల్ అని. అలా ఆ టైంలో షీ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ న్యూ హీరోయిన్స్ యాజ్ వెల్. ఆ న్యూ హీరోయిన్స్ని పాడుతూ షీ స్టార్టెడ్ ఐ థింక్ బికమింగ్ స్లోవర్, లైక్ పాడటం తగ్గించారు ఆఫ్టర్ 2010-2012. బట్ అప్పుడు తనకి పద్మభూషణ్ ఆఫర్ ఇచ్చారు అరౌండ్ ఇన్ 2013, బట్ షీ రిఫ్యూస్డ్ ఇట్, షీ డిక్లైన్డ్ ఇట్, సేయింగ్ షీ నీడెడ్ దట్ రికగ్నిషన్ మచ్ మోర్ ఎర్లియర్, విచ్ లాట్ ఆఫ్ అస్ విల్ అగ్రీ విత్ మీ, బికాస్ తను అప్పటికీ చాలా చాలా చాలా డిఫరెంట్ వెరైటీ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడినారు కాబట్టి షీ వాంటెడ్ దట్ రికగ్నిషన్ మోర్ బిఫోర్ దెన్ వెన్ ద గవర్నమెంట్ హ్యాడ్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ఇట్. సో షీ డిక్లైన్డ్ ఇట్, అండ్ తన తన వర్సిటాలిటీలో తను ఇంతమంది, అసలు స్టార్టింగ్ ఫ్రమ్ 20 ages టు 60-70 years దాకా పాడిన అన్ని పాటలు, అసలు ఎన్ని పాటలు చెప్పుకోవాలి అన్నా చాలా తక్కువే. ఇంకా చాలా విషయాలు, ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాము. అంతలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వి విల్ బి బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50-700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
2: Mantra India is now available for full service catering.
3: Full service catering.
2: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
4: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
5: Nagraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
6: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
5: That is a game changer. Call Nagraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
0: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో ఆన్ విరిజల్లు. మీరు వింటున్నారు ఎస్ జానకి గారి గురించి ఒక చిన్న ట్రిబ్యూట్ ఆన్ అవర్ షో. అయితే ఇప్పటిదాకా మనం తన కెరియర్ గురించి మాట్లాడుకున్నాము అండ్ తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. కంటిన్యూయింగ్ విత్ దాట్, వెన్ when she passed on this weekend, it came as a very big shock for a lot of people, because although she was 88 years old, she had that willingness to still sing. Kani, emotionally, she took a lot of hits. Starting from 2023, her granddaughter had passed on in an accident. And I think even before that, she took a fall in her house, and the rumors spread everywhere saying that then pass on aipoyaru anesi. Then vallaki telsina relatives kontamandi ochi on air ochi, they were clearing it up. And after that, she slowly, I think obviously with the age kuda tanu kasta veteran singers ippudu P. Sushila garu kani, L.R. Ishwari garu kani, they have become in such a age where the voice is not vallaki coordinate cheyaledu, but they still want to sing, they still want to keep the music going on forever. Alanti pandalo unna mana Janaki gariki ఇంకొక పెద్ద షాక్ తగిలింది 2026 జనవరి, ఈ ఇయర్ 26 జనవరిలో, వెన్ హర్ సన్ ప్యాస్డ్ అవే సడన్లీ. వే హీ వాస్ ద మోస్ట్ క్లోజెస్ట్ పర్సన్ దట్ షీ కుడ్ హ్యావ్, అండ్ షీ వాస్ డిపెండింగ్ అండ్ రిలయింగ్ టోటలీ ఆన్ హెమ్. అలాంటి మనిషి వెళ్ళిపోయాక ఐ థింక్ I can imagine what must be her state of mind, but still I cannot imagine tanu ella cope up cheskunnaru ee aa emotional state lo after her son passed away and she still held on for so long. Tana vaalla babu, I mean her son, when he passed away, andaru they were worried about her, how will she carry on any, because as far as I know, her son was separated with her from her daughter-in-law, and they were not living with them. They were living in Bangalore with I think her granddaughter. One of them was in US, one of them lived in Bangalore. Maybe then she kept moving between Mysore and Hyderabad every now and then. So when he passed away, I'm thinking she must have gotten another shock of her life since her husband, because ella aithe tanu vaalla husband tanani oka enta aprupanga chusukunnaro alage aprupanga tanu vaalla abbai kuda tanani chusukune vallu ani cheppevaru. When she passed away, I just ee 2 days lo messages started pouring in. She తన ఇంటర్వ్యూస్ కానీ తను పాడే విధానం కానీ ఎవ్రీబడి స్టార్టెడ్ పోరింగ్ విత్ సో మెనీ మెసేజెస్. తనకి ఫ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం, ప్రాణం, అసలు అందరూ నా పిల్లలే, ఆ ఫ్యాన్స్ కోసమే నేను పాడుతున్నాను, నాకు మ్యూజిక్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్, ఇది నేను అందరికీ చూపిస్తాను, అందరికీ షేర్ చేస్తాను అని చాలా చెప్పేవాళ్ళు. ఆవిడ మాటల్లోనే తను పాడటం అనేది తనకు ఒక గిఫ్ట్ అని, వెన్ షీ టాక్డ్ అబౌట్ హర్ ఫ్యాన్స్ షీ సెడ్ హర్ సింగింగ్ వాజ్ ఫర్ హర్ ఫ్యాన్స్ అనేది. ఒక చిన్న ఇంటర్వ్యూ క్లిప్ ప్లే చేస్తాం మేము, లిసన్ టు దట్.
3: ఇప్పుడు నేను పాడలేదు కదా, ఆ పాటలు విని ఇప్పటికీ చిన్న చిన్న పిల్లలు, 16 ఏళ్ళ వాళ్ళు, 15 ఏళ్ళ వాళ్ళు, ఆడపిల్లలు, మగ పిల్లలు కూడా, 20 ఏళ్ళ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్. ఆ పాటలకి, ఆ పాటలన్నీ విని పిచ్చిగా ఉంటారు, ఫోన్లు చేస్తారు, ఏడుస్తారు, అమ్మా అంటారు, మీరే నాకు అమ్మా అంటారు, ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత ప్రేమ అంటే పిచ్చి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. కొంతమంది అయితే మా నాకు అమ్మ 22 ఏళ్ళు, నాకు బలంగా ఉన్నాను, నా ఆయుష్, నా బలము, అన్ని ఆరోగ్యం అన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు పాడుతూ ఉండండి అంటాడు. నిజం పదేగా నీ ఆరోగ్యాలు ఇవన్నీ నేను తీసుకుని, ఎవరికోసం నేను పాడేది, నేను పాడేది మీకోసం, మీరు బాగుంటే కదా, లేకపోతే నాకు ఈ పాట ఎందుకు, నేను పాడక్కర్లే, నా ఫ్యాన్స్ కోసం నేను ఇంకా కూడా పాడుతున్నానంటే వాళ్ళ కోసం, నా మీద పిచ్చిగా ఉండే పిల్లల కోసం నేను పాడతాను, లేకపోతే నాకు ఎందుకు, ఇంట్లో కూర్చోవచ్చు, మీరు పాడాలమ్మా, మీరు పాడాలమ్మా అంటారు, అంత పిచ్చిగా ఉంటారు అన్నమాట ఫ్యాన్స్, పిల్లలే అంతే.
0: చూసారా, అసలు ఆ వాయిస్ వింటే ఎవరి కళ్ళల్లో నీళ్లు రావు. ద వే షీస్ డెడికేటెడ్ టు హర్ ఫ్యాన్స్ ఇస్ జస్ట్ అమేజింగ్. ఆవిడ పాడిన పాటల్లోంచి ఇంకొక ఆణిముత్యాన్ని ప్లే చేసేసి దాని తర్వాత మనం ఆవిడ గురించి ఇంకొన్ని మాటలు చెప్పుకుందాం. వన్ మోర్ సాంగ్, ఐ జస్ట్ వాంట్ టు ప్లే దిస్ సాంగ్. లెట్స్ ప్లే దిస్ సాంగ్.

పాట నాకు చాలా ఇష్టమైన పాట, ఎస్ జానకి గారిది. ఎంత ఈ మూవీతో పాటు నాకు ఈ పాట చాలా ఇష్టం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అన్నమాట. అయితే సిన్స్ షీ ప్యాస్డ్ సో మెనీ మెసేజెస్ కెప్ట్ కమింగ్ ఇన్ ఎవ్రీ అదర్ సెలబ్రిటీ. ఎంతో మంది కన్నీళ్లలో ఆవిడకి నివాళులు అర్పించడం, చిత్ర గారు, మనో గారు, ఈవెన్ సుశీల గారు. ఒకప్పుడు ఇద్దరికి కాంపిటీషన్ ఉండేది అని చెప్పేవాళ్ళు, కానీ యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ ఎనీథింగ్ లైక్ దాట్. తను తన వాయిస్లో ఎంత ఐ కుడ్ ఫీల్ హర్ సాడ్నెస్ ఇన్ హర్ వాయిస్ చెప్పింది. సరస్వతీదేవి తన దగ్గరికి పిలిపించుకుంది, వాపస్ పిలిపించేసుకుంది జానకి గారిని, ఒక కచేరీ చేపించుకుందామనేసి మళ్ళీ తన సన్నిధికి పిలిపించుకుంది అని చెప్తుంటే అసలు ఎంత గొప్ప ఆలోచన. షీ రియలీ ఈజ్ సరస్వతి పుత్ర, సరస్వతి పుత్రి. ఎస్ జానకి గారు అంటే సరస్వతి పుత్రి కాకపోతే ఇంకే అనాలి. పుట్టడం ఒక పెద్ద దేవుడి వరంతో పుట్టి ఆ వరాన్ని అందరికీ ప్రజెంట్ చేసి అసలు అందరి గుండెల్లో ఒక ప్లేస్ సంపాదించుకుని ఇప్పుడు మనని వదిలేసి వెళ్ళిపోయినా కూడా తను ఒక లెజెండరీ, ఒక లెజెండరీ సింగర్గా మిగిలిపోయారు. అసలు ఎంతో మంది సింగర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిపోయారు. షీ విల్ లివ్ ఆన్, షీ విల్ లివ్ ఆన్ విత్ హర్ మ్యూజిక్, షీ విల్ లివ్ ఆన్ విత్ హర్ సాంగ్స్, షీ విల్ లివ్ ఆన్ విత్ హర్ వాయిస్. అసలు దెర్ ఇస్ నో డెత్ ఫర్ హర్ వాయిస్, ఇట్ విల్ కీప్ లివింగ్ ఆన్. సో ఇంతటితో నేను ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తున్నాను. బట్ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో మళ్ళీ వస్తాం. బట్ మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ ఐ విష్ హర్ ఫ్యామిలీ గెట్స్ ద స్ట్రెంగ్త్ టు కోప్ అప్ విత్ దిస్ లాస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ప్రత్యూష.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
9: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
10: Travelopod.
9: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
2: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
8: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
4: తెలుగు ఎఫ్ఎం రేడియో,
5: విరిజల్లు రేడియో.
3: చేయాలా?

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, nu eppudu van kodutunnadu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడిపక్కలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Ikali, Ahuru, Ivennela. Nuvvu nenu. Elane undipothe baaguntundi kada.
9: Undipodam.
8: Ela time ayipothundi kada.
9: ఆపేద్దాం.
8: అలా సినిమాల్లోనే అవుతుంది.
9: అయితే అక్కడికే వెళ్దాం.
8: ఏ హీరో అలా ఎలా?
9: ఓ హీరోయిన్ ఇలా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: తెలుగు ఎఫ్ఎం రేడియో,
2: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

పద్దెనిమిది యాత పై వేసుకుందంటాడి చిన్న వీసక్కలు సిట్టమ్మ గారి చిన్న కోడలు 48 నీళ్ళు నోసుకుందంటాడి రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి వాళ్ళ మొగుళ్ళి వదిలేశారంట వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట మొదలెట్టవి మంగతాయారు

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: for you.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
4: తెలుగు ఎఫ్ఎం రేడియో,
5: విరిజల్లు రేడియో.
0: చేయాలా?

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: అదేంటి?
1: మాటలో పడే చూసు కదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
10: చెప్పలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
9: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట, దాంతో పాట. ఆడు మే ట్రావెలర్ సార్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Hey, Pilla! Atta navisi sparpu make babu.
10: మీ